0: This is Ragam 24/7 DTH Indian Classical Music Channel.
1: కర్ణాటక శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో శ్రీమతి ఎం శేషమణి గాత్ర కచేరీ వింటారు. వాది సహకారం వయలిన్పై శ్రీ ఎం సూర్యదీప్తి, మృదంగంపై శ్రీ పివి కామరాజు. కార్యక్రమంలో ముందుగా వినండి ప్రణమామ్యహం, గౌళరాగం, ఆదితాళం, మైసూర్ వాసుదేవాచార్ రచన.
2: Listen to a Carnatic classical vocal recital by Srimati M. Seshamani. She is accompanied on violin by Sri M. Suryadeepthi and on mridangam by Sri P. V. Kamaraju. Srimati Seshamani begins her recital with a composition of Mysore Vasudevachar, Pranamamyaham, in Ra Gaula set to Adital.

0: ఇప్పుడు వినండి త్యాగరాజస్వామి కృతి భక్తి బిచ్చమీయవే రాగం శంకరాభరణం రూపక తాళం.
1: యు విల్ నౌ లిసన్ టు ఎ కాంపోజిషన్ ఆఫ్ త్యాగరాజస్వామి భక్తి బిచ్చమీయవే ఎన్ రాగ్ శంకరాభరణం సెట్ రూపక తాళం.

0: ఇప్పుడు వినండి ఖమాస్ రాగంలో జావళి, అపదూరుకు లోనై తినే ఆదితాళం పట్టాభిరామయ్య రచన.
1: నౌ లిసన్ టు ఎ జావళి ఆఫ్ పట్టాభిరామయ్య. అపదూరుకు లోనై తినే ఎన్ రా ఖమాస్ సెట్ టు ఆదితాళ్.

0: మీరు వింటున్నారు భారతీయ శాస్త్రీయ సంగీతాన్ని డిటిహెచ్ పై నిరంతరం మీకు అందించే ఛానల్ రాగం. కర్ణాటక శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో శ్రీమతి ఎం శేషమణి గాత్ర కచేరి వింటున్నారు. వాద్య సహకారం వయలిన్పై శ్రీ ఎం సూర్యదీప్తి, మృదంగంపై శ్రీ పివి కామరాజు. కార్యక్రమంలో ఇప్పుడు వినండి బాలకనక మయ్యచేల, అఠానా రాగంలో త్యాగరాజస్వామి కృతి ఆదితాళం.
1: దిస్ ఈజ్ రాగం 24/7 DTH, anytime Indian music. You're listening to a Carnatic classical vocal recital by Srimati M. Seshamani. She is accompanied on violin by Shri M. Suryadeepthi and on mridangam by Shri P. V. Kamaraju. Srimati Seshamani continues her recital with a composition of Tyagaraja Swami, Bala Kanakamaya Chela, in Raga Athana set to Aditaal.

0: కార్యక్రమంలో చివరిగా వినండి ఆడిన మాహరుడు, ఫరజ్ రాగంలో పుళియూర్ దొరైస్వామి రచన ఆదితాళం.
1: శ్రీమతి శేషమణి కంక్లూడ్స్ హర్ రిసైటల్ విత్ ఎ కంపోజిషన్ ఆఫ్ పుళియూర్ దొరైస్వామి ఆడినమ్మ హరుడు అండ్ రాగ్ ఫరజ్ సెట్ టు ఆదితాళ్.

0: కర్ణాటక శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో మీరింతవరకు శ్రీమతి ఎం శేషమణి గాత్ర కచేరీ విన్నారు. వాటి సహకారం వయలిన్పై శ్రీ ఎం సూర్యదీప్తి, మృదంగంపై శ్రీ పివి కామరాజు. ఈ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్ర సమర్పణ. మీరు వింటున్నారు భారతీయ శాస్త్రీయ సంగీతాన్ని డిటిహెచ్ పై నిరంతరం మీకు అందించే ఛానల్ రాగం.
1: You were listening to a Carnatic classical vocal recital by Srimati M. Seshamani. She was accompanied on violin by Sri M. Suryadeepthi and on mridangam by Sri P. V. Kamaraju. This program was contributed by
0: Akashavani
1: Hyderabad for Ragam 24/7 DTH, anytime Indian music.

0: 24/7, anytime, Indian music. In today's Carnatic Classical Music program, you are going to listen to vocal duet by Sri Malladi Sriram Prasad and Sri Malladi Ravi Kumar, popularly known as Malladi Brothers, supported on violin by Sri B. Narasimha Swami and on mridangam by Sri K. Sadguru Charan.
1: Ragam నిరంతర భారతీయ సంగీత స్రవంతి ఈనాటి కర్ణాటక సంగీత కార్యక్రమంలో మల్లాది సోదరులు శ్రీ మల్లాది శ్రీరామప్రసాద్ మరియు శ్రీ మల్లాది రవికుమార్ గార్ల గాత్రయుగులం వింటారు. వాద్య సహకారం శ్రీ బి నరసింహస్వామి వయోలిన్, శ్రీ కె సద్గురు చరణ్ మృదంగం.
0: ఫస్ట్ లిసన్ టు ఎ త్యాగరాజ కృతి వినతా సతవాహన ఇన్ రాగ్ జయంత సేన సెట్ టు ఆదితాళ్.
1: కార్యక్రమంలో ముందుగా వినతా సుత వాహన జయంత సేన రాగం ఆదితాళం త్యాగరాజస్వామి కీర్తన

0: You have just heard to Amuthuswami Dikshitar Kruti, Varadaraja Mupasmahe, Indrag Saranga, set to Rupak Thal.
1: Intavarku, Varadaraja Mupasmahe, Muthuswami Dikshitulu Kirtana Vinnaru, Saranga Ragam, Rupak Thalam.
0: You are listening to Ragam 24/7, anytime Indian music. In today's Carnatic Classical Music Program, you are listening to vocal duet by Sri Malladi Sriram Prasad and Sri Malladi Ravi Kumar, popularly known as Malladi Brothers.
1: మీరు వింటున్నారు రాగం నిరంతర భారతీయ సంగీత స్రవంతి. ఈనాటి కార్యక్రమంలో మల్లాది సోదరులు శ్రీ మల్లాది శ్రీరామ ప్రసాద్ మరియు శ్రీ మల్లాది రవికుమార్ గారుల గాత్రయుగుణం వింటున్నారు.
0: నౌ లిసన్ టు ఎ త్యాగరాజ కృతి లోకావన చతుర ఇన్రాగ్ బేగడ సెట్టు ఆదితాళ్.
1: ఇప్పుడు లోకావన చతుర బేగడ రాగం ఆదితాళం త్యాగరాజ స్వామి కీర్తన.

0: You have just heard to Ithyagaraja Kruti Bhajaramam Indra Ghusaini set to Adithaal.
1: Intavarku Bhajaramam Tyagaraja Swami Kirtana Vinnaru, Husaini Ragam Adithaalam.
0: Ragam 24/7 anytime Indian music. In today's Carnatic classical music program, you have heard to vocal duet by Sri Malladi Sriram Prasad and Sri Malladi Ravikumar, popularly known as Malladi Brothers, supported on violin by Sri B. Narasimhaswamy and on mridangam by Sri K. Sadgurucharan. This program came to you from the studios of All India Radio Vijayawada for Ragam 24/7 anytime Indian music.
1: రాగం ఛానల్లో మీరింతవరకు మల్లాది సోదరులు శ్రీ మల్లాది శ్రీరామ ప్రసాద్ మరియు శ్రీ మల్లాది రవికుమార్ గారుల గాత్రయుగళం విన్నారు. వాద్య సహకారం శ్రీ బి నరసింహస్వామి వయోలిన్, శ్రీ కె సద్గురుచరణ్ మృదంగం. నిరంతర భారతీయ సంగీత స్రవంతి రాగం ఛానల్లో ప్రసారమైన ఈ కార్యక్రమం ఆకాశవాణి విజయవాడ కేంద్రం సమర్పణ.

0: This is Ragam 24/7 DTH Indian Classical Music Channel.
1: కర్ణాటక శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో శ్రీ అయ్యగారి శ్యామసుందర్ వీణావాద్య కచేరి వింటారు. వాద్య సహకారం మృదంగంపై శ్రీ జామచంద్రన్, ఘటంపై శ్రీ పివి రమణమూర్తి. కార్యక్రమంలో ముందుగా వినండి మోక్షము గలదా సారమతి రాగం, ఆదితాళం త్యాగరాజ స్వామి కృతి.
2: లిసన్ టు ఎ కర్ణాటక క్లాసికల్ వీణా కాన్సర్ట్ బై శ్రీ అయ్యగారి శ్యామసుందర్. హీఈస్ అకంపెనీడ్ బై శ్రీ జి రామచంద్రన్ ఆన్ మృదంగం and Shri P.V. Ramanamurthy on tam.

0: సుగుణములే చెప్పు కొంటి రాగం చక్రవాకం రూపకతాళం త్యాగరాజస్వామి కృతి.
1: యు విల్ నౌ లిసన్ టు ఎ కంపోజిషన్ ఆఫ్ త్యాగరాజస్వామి. సుగుణములే చెప్పుకొంటే ఎన్ రా చక్రవాకం సెట్ టు రూపకతాళం.

0: ఇప్పుడు వినండి తోడి రాగంలో త్యాగరాజస్వామి కృతి నిను వినా సుఖముగానా రూపక తాళం.
1: శ్రీ శ్యామసుందర్ కంటిన్యూస్ హిస్ కాన్సర్ట్ విత్ ఎ కాంపోజిషన్ ఆఫ్ త్యాగరాజస్వామి. నిన్ను వినా సుఖముగానా ఎన్ రాగ్ తోడి సెట్ రూపక్ తాళం.

0: శాస్త్రీ సంగీత కార్యక్రమంలో శ్రీ అయ్యగారి శ్యామసుందర్ వీణావాద్య కచేరీ వింటున్నారు. వాద్య సహకారం మృదంగంపై శ్రీ జి రామచంద్రన్, ఘటంపై శ్రీ పివి రమణమూర్తి. కార్యక్రమంలో చివరిగా వినండి పంకజ లోచన, కళ్యాణి రాగం, మిశ్రచాపు తాళం, స్వాతి తిరునాళ్ రచన.
1: This is Rugam 24/7 DGH anytime Indian music. You are listening to a Carnatic classical veena concert by Shri Ayyagari Shyamasundar. He is accompanied on rhythm by Shri G Ramachandran and on ghatam by Shri PV Ramanamurthy. Shri Shyamasundar concludes his concert with a composition of Swati Tirunal, Pankaja Lochana in Ra Kalyani, set to Mishra Chaputal.

0: కర్ణాటక శ్రీ సంగీత కార్యక్రమంలో మీరింతవరకు శ్రీ అయ్యగారి శ్యామసుందర్ వీణావాద్య కచేరీ విన్నారు. వాద్య సహకారం మృదంగంపై శ్రీ జి రామచంద్రన్, ఘటంపై శ్రీ పివి రమణమూర్తి. ఈ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్ర సమర్పణ. మీరు వింటున్నారు భారతీయ శాస్త్రీయ సంగీతాన్ని డిటిహెచ్ పై నిరంతరం మీకు అందించే ఛానల్ రాగం.
1: యు ఆర్ లిసనింగ్ టు ఎ కర్ణాటక క్లాసికల్ వీణా కాన్సర్ట్ బై శ్రీ అయ్యగారి శ్యామ.